విద్యాభూమ మమత మాయా नानक जब जब जीवे हर के चरण मिथ्या हस्त धर्म को हिरा